0: హృదయాలయ
1: హృదయాలయ
0: తారక
1: తారక
0: సంహార
1: సంహార
0: కరుణాలయ
1: కరుణాలయ
0: నిజ భక్త జనంగళిన్
1: నిజ భక్త జనంగళిన్
0: హృదయాలయ
1: హృదయాలయ
0: తారక
1: తారక
0: సంహార
1: సంహార
0: రెండు పేరు ఎయిదినుటేలా
1: ఎయిదిన్
0: అడతలే తరుణం
1: తరుణం
0: కురమగల్
1: కురమగల్
0: తళువుం గుహనే
1: తళువుం గుహనే
0: తరుణం కురమగల్
1: తరుణం కురమగల్
0: తళువుం గుహనే
1: తళువుం గుహనే
0: జయ షణ్ముఖనే
1: జయ షణ్ముఖనే
0: దయవాయ్
1: దయవాయ్
0: వందెన్నై
1: వందెన్నై
0: జయ షణ్ముఖనే
1: జయ షణ్ముఖనే
0: దయవాయ్
1: దయవాయ్
0: వందెన్నై
1: వందెన్నై
0: இவ்வளவுதான் அனுப்பல்லவி சரணம். இப்ப இந்த பல்லவி அனுப்பல்லவி ஞாபகத்துக்கு ஒரு தடவை அனுப்பல்லவி பாடிட்டு பல்லவியில முடிச்சு